గుడ్ మార్నింగ్ ఉదయ దహాయ వినాడి విస్సాయ వెలావా లక్కడ హార్ట్ బీట్ వల్ల పలవిని పేయతామో ఆయకతువుల ఇన్నే అల్వాత నిష్పాదన పిలుబందో మదాకరం దోణ అల్వాత నిష్పాదన కిలకేన సేరసీయక్ మదేశీయ అపే రటే నిష్పాదనయ తిన్ బాయనతో మిలదీ గాను పులాన్ హొందబ నిష్పాదన ఎక్తమై పల్వాత కిలకేన పల్వాత నిష్పాదన నిష్పాదన ఎక్కరన్ అపే రటే కిరిగోవీన్ గెన్ లబా గన్నావు ఏ కిరి అస్వన్నేన్ పల్వాత కిల కివడ బస దెన్న కిరిపిటి ఎకక్ ఉన తపి మిలదీ గానిద్ది మేద సాహిత సహ మేదు రహిత కిన కాండ దెకెన్ మ అపి గొడక్ వెలాట మిలదీ గాను ఇతిన్ దెన్న పల్వాత నివసనుత్ ఒయాట మేద సాహిత సహ మేద రహిత కిరిపిటేక మిలదీ గాను పులాన్ పల్వాత కిల కివడ బస కిరిపిటి విదరక్ నెమే పల్వాత యోగట్ ఎక తినో పల్వాత ఐస్ క్రీమ్ ఎక తినవా పల్వాత బటర్ ఎక తినవా మే హమదేమ ఒయాట పల్వాత నామయటదే మిలదీ గాను పులాన్ ఇక్మంట బౌండ్లట్ టిక తపి మతక్ కరగిన యన్న స్టైల్ తిలకరత్నమావతి నుగే గొడ గాలుపార కొల్లు పిటి తిన శాఖావ మాలబే అరంగల హంది తిన శాఖావ ఇవాగి మందమై బత్రముల పెలవత శాఖావ తినవా అనురాధపుర మర్దం కడవల శాఖావ తొబ వెనువెన్ వివృత వెల తీయన్నే ఎహమ నత్తం యన్న లంగమ తీన సుపిరి వెలంద సలట గిహిల్ల బలన్న హరియట పెలవత నామయ తీనవద కీలా అపే మరాటే అపే మదయక్ వస విస నెతి నెవు నెగ నెతి కృతిమ రసకారక కల్తబా గనిమి ద్రవ్య అడంగు నెతి హొందమ నిష్పాదన ఎక్తమై పెలవత్త ఎహిందమ తమై వాడకన్న పెళ్ళాత నిష్పాదన అరగన్న కేల ఉదయ దహాయ వినాడి విసి దేఖాయ వెలా అక్కడ హార్ట్ బీట్ వల్ల పలవిని పేయ వా తామ ఎక్కుతూల ఇన్నే మే పెద్ద ఎన్ను పులువ నంబైక మతకరన్న బిందు హత బిందు తునాయ్ అను తునాయ్ పహాయ్ అను తునాయ్ హత బిందు హత బిందు తునాయ్ అను తునాయ్ పహాయ్ అను తునాయ్ హత పే నంబైక